మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి.

తెదుమగు లిబిగెంఫి మీహున్న అల్లాహ్ తెదుమగు దెక్కెం ఇతురుకురవ్వతే అది కలేగె ఫానుగె వెరి రస్కలాగె హాజరతుగా సవాబు లిబుంగె గొతుం ఎమ్మె హేవెగెం వని అది నతీజాగె గొతుం ఎమ్మె హేవెగెం వని దెమిహున్ననివి సాలిహ్ అమల్ తకే.

0: మహిళా ఎహన్నకున్ వానే ఏనా బునా ఇచ్చత్తి మన రస్కలాంగే లివ్వా హుషీమే అది ఏనాయం అజాబ్ ఇతురు కురవ్వా దిగు కురవ్వా హుషీమే
1: وَنَرِثُهُ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا
0: అది ఏనా బునా ఇచ్చే తిమన్ రస్కలాంగే మిల్కు కురవ్వా హుషీమే అది తిమన్ రస్కలాంగే హజ్రత ఏనా అన్న హుషీ ఎకనిమా ఎకన్యే.

0: యవా ఎహిం ఇలాహుం తకిం హిఫి ఎవరెన్న ఇజ్జతిక్కం గా వానే కమషే
1: కల్లా సయక్ఫురున బిఇబాదతిహిం వయకునున అలైహిం దిద్దా
0: హమ ఇలా ఎహిన్నకున్ వానే ఎ ఇలాహుం తకిం ఎవరెన్ అళుకం కుర్మం ఇంకార్ కురానతి అది ఎ ఇలాహుం తం ఎవరెంగే మచ్చ అదావ తిరింకం గా వానతే.